శ్రీ పరమాత్మని నమః. శ్రీ మౌల కలిక దివ్యే నమః. విదిదామ సమప్రభా మృగవదీ స్కందస్థితామీషణాం కన్యాభి కర్వాలక్షేత విలసేవితాం హస్తైశ్చక్రగదా శిఖ్యేత పిశకం శాపం గుణం తర్జనీం బిభ్రాణా మనలాత్వికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. దేవీ భగవతి మౌలకాళికాక చరణమా హార్దిక నమన్. తపైంకో అంతర్దీర్మ విద్యమాన ఆత్మస్వరూపి పరమాత్మలై నమస్కార్. మధ్య నేపాలకు ఉత్కృష్ట సామూదాయిక రేడియో విజయ ఎఫ్ఎం 101.1.